0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో వీణావాద్యత్రయం వింటారు జావళీలు.
4: Listen to Veena Vadyatrayam, a Karnataka ensemble of veenas.
3: Karyakramamlo munduga vinandi emi mayamu chesi podivo Kambhoji raganlo Pattabhiramayya Javali roopaka taalam.
4: The ensemble presents javalis of various composers, beginning with emi mayamu chesi podivo in raag Kambhoji, set a roopak taal composed by Pattabhiramayya.

0: ఇప్పుడు వినండి ఏమందునే ముద్దు బాలామణి ముఖారి రాగం ఆదితాళం ధర్మపురి సుబ్బరాయ రచన.
1: యు విల్ నౌ లిసన్ టు అజావళి ఇన్ రాగ్ ముఖారి. ఏమందునే ముద్దు బాలామణి సెట్ ఆదితాళ్ కంపోజ్డ్ బై ధర్మపురి సుబ్బరాయర్.

0: ఇప్పుడు వినండి కళ్యాణి రాగంలో పట్టాభిరామయ్య జావళి ఎంతటి కులుకే రూపక తాళం.
1: నౌ లిసన్ టు ఎంతటి కులుకే ఇన్ రాగ్ కళ్యాణి.

0: ఇప్పుడు వినండి కేదార గౌళ రాగంలో ధర్మపురి సుబ్బరాయర్ జావళి ఏరా తగునటరా ఆదితాళం.
1: నౌ లిసన్ టు అజావళి ఇన్ రాగ్ కేదార గౌళ. ఏరా తగునటరా సెట్ టు ఆదితాళ్, కంపోజ్ బై ధర్మపురి సుబ్బరాయర్.

0: ఇప్పుడు వినండి వనితరో ఈ వన్నెలేలని ఆనంద భైరవిరాగం రూపకతాళం దాసు శ్రీరాములు జావళి.
1: యు విల్ నౌ లిసన్ టు అజావళి ఆఫ్ దాసు శ్రీరాములు. వనితరో ఈ వన్నెలేలనే ఇన్ రాగ్ ఆనంద భైరవి సెట్ టు రూపకతాళం.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి. ఏమి సేయుదునటే ఫరజ్ రాగంలో పట్టాభిరామయ్య జావళి ఆదితాళం.
1: కంటిన్యూయింగ్ ది ఎన్సెంబుల్, యూ విల్ నౌ లిసన్ టు అజావళి ఇన్ రాగ్ ఫరజ్. ఏమి సేయుదునటే సెట్ టు ఆదితాళ్, కంపోజ్డ్ బై పట్టాభిరామయ్య.

0: ఇప్పుడు వినండి కన్నడ రాగంలో ధర్మపురి సుబ్బరాయర్ జావళి వాని పొందు చాలు రూపక తాళం.
1: నౌ లిసన్ టు అ జావళి ఆఫ్ ధర్మపురి సుబ్బరాయర్ ఇన్ రాగ్ కన్నడ. వాని పొందు చాలు సెటు రూపక తాళం.

0: ఇప్పుడు వినండి నారీవణి నీకైనదిరా ఖమాస్ రాగం ఆదితాళం ధర్మపురి సుబ్బరాయర్ జావళి.
1: లిసన్ టు నారీమణి నీకైనదిరా, అ జావళి ఆఫ్ ధర్మపురి సుబ్బరాయర్ ఇన్ రాగ్ ఖమాస్ సెట్ టు ఆదితాళ్.

0: ఇప్పుడు వినండి పరులన్న మాట నమ్మవద్దు ప్రాణనాయక కాపీ రాగంలో ధర్మపురి సుబ్బరాయ అర్జావళి రూపకతాళం
1: నౌ లిసన్ టు అర్జావళి ఇన్ రాగ్ కాపీ పరులన్న మాట నమ్మవద్దు ప్రాణనాయక సెట్ రూపకతాళ్ కంపోజ్డ్ బై ధర్మపురి సుబ్బరాయర్

0: కార్యక్రమంలో చివరిగా వినండి బేహాగ్ రాగంలో తిరుపతి నారాయణ స్వామి జావళి వగలాడి బోధనలకు వరచితివో స్వామి రూపకతాళం.
1: The ensemble of Javalis concludes with Vagalaadi Bodhanalaku Valachitivo Swami in Rag Bihag, set Rupak Taal, composed by Tirupati Narayana Swami.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు వీణావాద్యత్రయం విన్నారు. జావళీలు.
1: యు ఆర్ లిస్నింగ్ టు వీణావాద్యత్రయం, ఎ కర్ణాటక ఎన్సెంబుల్ ఆఫ్ వీణాస్.
2: ఈ కార్యక్రమం భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే రాగం ఛానల్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: This program was contributed by All India Radio, Hyderabad. For Ragam 24/7 DTH, anytime Indian music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you'll be listening to vocal recital by Sri M.D. Ramanathan, supported on violin by Sri T.N. Krishnan, supported on mridangam by Umayalpuram Sri K. Sivaraman.
2: Ragam Nirantara Bharatiya Sangeetha Sravanti. ఈనాటి కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ ఎండి రామనాథన్ గారి గానం వింటారు. వాద్య సహకారం వైలిన్ శ్రీ టిఎన్ కృష్ణన్, మృదంగం శ్రీ ఉమయాల్పురం శ్రీ కె శివరామన్.
1: ఫస్ట్ లిసన్ టు ఎ పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ కంపోజిషన్. సమయం ఇదే ఇంద్రా కేదారం సెట్ రూపకతాళ్.
2: కార్యక్రమంలో ముందుగా సమయం ఇదే కేదారం రాగం రూపకతాళం పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ కీర్తన వింటారు.

0: మీరింతవరకు రామకథాసుధ మధ్యమావతి రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కీర్తన విన్నారు.
1: నౌ లిసన్ టు భజరే రే చిత్త ఇంద్ర కళ్యాణి సెట్టు మిశ్ర చాపుతాళ్ ముత్తుస్వామి దీక్షితులు కంపోజిషన్.
0: కార్యక్రమంలో చివరిగా భజరే రే చిత్త కళ్యాణి రాగం మిశ్ర చాపుతాళం ముత్తుస్వామి దీక్షితులు వారి కీర్తన వింటారు.

0: You're listening to Ragam 24/7, anytime, Indian music. In today's Carnatic Classical Music program, you have enjoyed vocal recital by Sri M.D. Ramanathan, supported on violin by Sri T.N. Krishnan, and on Mridangam by Umayalpuram Sri K. Sivaraman. This program came to you from the studios of All India Radio Vijayawada for Ragam 24/7, anytime, Indian music.
1: ఈనాటి కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ ఎంటి రామనాథన్ గారి గానం మీరింతవరకు విన్నారు. వాద్య సహకారం వయలిన్ శ్రీ టిఎన్ కృష్ణన్, మృదంగం శ్రీ ఉమయాల్పురం శ్రీ కె శివరామన్. నిరంతర భారతీయ సంగీత స్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణ.